0: ఇదిగోని జనక కేవలం ఆత్మవిశ్వాసమని కలగకుండా అంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతాయి తీరలా. జీవిత రక్షణగాగి నా నుంచి వస్తున్నావు హోమేకే, ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యమిల్ల. నిమ్మ నెలని తల్లి, నిమ్మ ఆశ్రయదల్లి, నిమ్మ దేనిత్తిద చెటువంటి చేసి నన్న జీవనం వెలసుకుంటా నాను. ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలను విట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ వాడికొడంత ప్రసంగా అడిగిసుకొట్టరే, అదన్న దేవతగా యారు మెచ్చలిక్కిల్ల. అంత ఈ సందర్భం అడిగి బందంతా ఇల్లి ఖండితవాగి నాను ఈ మాటన్న నడసలిక్కి సాధ్యవిల్ల. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನ ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೌದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಇದನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನ ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೀನಿ.
1: ಏನು ನಮ್ಮ ಔಷಧ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ?
0: ಸೈತ

పార్వతి పంపజవను విగతి పరతి నమో పరగతి పార్వతి ముఖ పంపజవను విగతి పరతి నమో నమో నారాహరవను లీలా జాగరి వీరధరణి నమో నమో నారాహరవను లీలా జా